నిరమిత తను మాయా గుణ గోపాల్ శ్రీ ఆవల రామచంద్రకి శ్రీ అయోధ్య రామ్జీ లలాకి శ్రీ పవన సుత హనుమానికి శ్రీ ఉమాపతి మహాదేవకి శ్రీ రమాపతి రామచంద్రకి జయ శ్రీ వృందావన కృష్ణ వల్లభకి జయ బోలో భాయి సబ సంతన కీ జయ.